భాగ్యం సద్గురుదేవుడు దాకా కోణించుకున్నాను సుబ్బాయ, సద్గురు స్మరించిన బోయా.